కేటుంటుల్లేది ఇది రేడియో సారంగుం 07.8 FM. ఇది రంగు రంగు జీవన ముండింటుల్లు నాన్నింగులు సేఫ్ల కుతారు శ్రోత్రంగలే ఇప్ప కేపి అబ్దుల్ ఖాదరు కుత్తెత్తూరు ఎల్తియు నంగలే నంగమే తెరిఞ్ఞోళ్ళు ఈ ఊరు ఎల్తుంగ ఇదిప్ప కేటుం బరువ ప్రతి ఒరుత మనిషనాయోను అవుండి జీవనతులు తండో ఇతిమితిరే తెరిఞ్ఞోళ్ళది నల్లు బిసియా నంగలే నంగమే సమా తెరిఞ్ఞుండెంగు నంగగు నంగ ముందలు పోండు తెరుడో కానుగు సాధ్యావురు నంగలు దౌర్బల్య తెల్ల నంగమే గుర్తిసి అంటూ అదిర సమాఖ్యంగి నంగ జీవనతులు సులభతులు జైకోగు సాధ్యావురు తండె తాను తెరియాతోను తండ్రి ఎల్ల మెరిగిపోయిపోలే చెన్నట్టు గాంధీజీ చెన్నరు జీవనతో ప్రతి ఊరు హంతతులు ఈ ఆత్మవివేచన చెల్లరది నంగుకు నల్లు సహకార తండ్రి నంగులు వ్యక్తిత్వత్వ రూపిసిరో ఆశ నంగుకు ఇన్నెంగి కాడులు సంచరిసిరో సింహ ఒరొర్క తండ్రి మూతురు తెరిచిట్టు నడనోటు బన్ను తెరుడు పెరు నోకెపోలే ఆత్మవిమర్శరు హాదత్రు నంగ నంగులు నిజ జీవనతులు ఆక్రదు భారీ నల్లు బిసియ దునియావురు డొంకురు తిద్దరు మున్నులు నిండె నేనే తిద్దిట్టుబుడు చెన్ను తెరిఞ్ఞంగులు పలకత్తపోలే ఇన్నొరుతరు తప్పురు తీడ్రు మున్నులు నంగ నంగులు తప్పురు సమాకిట్టు కాటును తండె తానే జయసిరదిలే జీవనతే యశస్సే అడకాయిటుండు ప్రతి ఒరుతను అవునుగు అవునే దుష్మనలెంగే అవునుగు అవునే చెంగాయి చెల్రెదిరే నంగ అర్థాకియోళ్ళు తండు వివేచనా శక్తిలు మిర్గత్తో కాంటి శ్రేష్టమాయిటుల్లో మనిషగు ఈ జీవన చెల్రది ఓరు నమూంతో సత్వ పరీక్ష ఆయిటిక్కడు జీవనతుల బండు ప్రతి ఒరు సమస్యరే ఆత్మవివేచనలు పిన్న ధైర్యతలు ఎదురుసియప్ప నంగలో ఆత్మబల వృద్ధి ఆవురు నడకరంగ ఎడంకాంటే దెచ్చంగ ఎడంకడారా చెందపోలే నడతమే నంగలు జీవనతులు ఓడుగు తయారాకరు ఎని ఎంచి నిల్లు నిండు భవిష్యత్తు రూపిసిరో ఇటీ జవాబ్దారి నిండు మేలమే ఉండు నిండు జీవితత్తి ప్రకాశమాయ నెలలు కొంపొండం పోల్తో ఎల్ల శక్తి సామర్థ్య చెల్రది నిండుల్గమే ఉండు నిండు ముందలతో జీవనతో నిర్మాణతగు ఇండు నేను కాల్ ముందల్బి ఇది స్వామి వివేకానందరు పలక ఇది ఎత్తర అర్థపూర్ణమాయిటుండు నిండుల్గమే ఉల్లెదిరే పర్తిందికి తేడ్రే చెందిట్టు గాంధీజీ చెంద పలక నంగ అర్థాక్యోళ్ళు సాధన ఇల్లాంటే ఉత్తేజన ఇల్లాంటే ప్రయత్నం ఇల్లాంటే జీవనతలు ఎప్పం మున్నులు బరుగు ఆరుగుం సాధ్యావులే చెల్రది నేరు నంగలు కర్తవ్యత్తే నంగ ఒందుం బుడాంటే ఆక్రు బుట్టుట్టు బేర మనిసమ్మారు బగిల పలక పరియోగు నంగకు తెల్లుం హక్కిల్లే నంగలు నెసీబురమే కాతోంటూ బెరుం సోమారి ఆయిట్టు నేర ఎడుకురు పిన్నె అక్కేరికి నా నిర్చుకార్య ఆగంటి పోయప్ప అల్లాహురె దూరెది అది ఖండితమాయటం సమల్ల ఈ విశాలమాయు దునియావులు నంగ అరియాతు ఎత్తరమా బిసియంగ నంగల ముందుండు బేర ఆళ్ళు ఎదురులు నంగ తెరిఞ్ఞంగులు పోలే కాట్రదిలే నంగలు అజ్ఞాన ఖండిత్తు పోవు తెరియాతెదిరే తెరియను చెల్రో ఆ నల్లో నీయత్తే నంగలు జీవనతో పడిరే పత్యం పోగు నంగుకు సహకార ఆవురు ద్వేష మత్సర చెల్రదే నంగల సమాజతో పర్తిడోగు సహకరిసియంగ నేరు చెల్రదే సబురు పడ్రది పిరిసపాడు కిర్ఫా సౌహార్దత చెల్రది నంగలి సమాజ తెలిపిన సముదాయతులు పరస్పర ఒట్టుకు సేరుం పోలేకరు సామాజిక పిన్న భౌతికమాయిట్టు నంగ తీరా కీల్ మట్టతులు ఉల్లోంటు బియర్చంగ ఆ కీళరిమెరే తండ్రి జీవితతో చరిత్రరు పుట్ట

0: ప్రశ్నయాలను తుమ్ముళ్ళు వెళ్ళగలిగేమే.
1: అంచనా
0: మూడు వెళ్ళి
1: పెళ్ళారు.

0: ఆఫ్ విషేష పర్పస్ వర్సెస్ ఆఫ్ ద స్టేట్ కన్సర్న్ ఇన్ చెప్పబడు అంటే ఇన్ ద సర్ ఇన్ ఆర్ టు ప్రొటెక్ట్ ఇన్ ద లిస్ట్ ఇన్ ఇంట్రెస్ట్ ఇన్ సర్టెన్ స్టేట్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఇన్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్పెషల్ ప్రొవిజన్ ద ప్రొసెస్ ఇస్ ఇన్ ఓవర్ ద డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ టు డు రికగ్నైజ్ particular language for official purposes either for the whole or part of the state if he is satisfied on a representation made to him in this regard
1: సుమారు

0: సమ్మేళనాన్ని ఆ చూసినట్టే నమ్మకం పెట్టుకోండి.
1: ఏ దాని పైన నమ్మకెక్కేలా

0: Sarang 107.8 FM
1: రేడియో సారంగడు తుళు ప్రసార కేనందులరు ఇతే కొంకణి కోగిలే విల్ఫి మీరు బరైన కెలవు పదుకులను కీనుగ సురుత పద పొర్లుదా తుళునాడు ఈ పదుకు సురకొర్పిరు విల్ఫి బుక కూటదకులు ఈ పదుకు సంగీత కొర్నారు ఉపేంద్ర కుమార్.